శ్రీ పరాభవమాన సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢమాసం, శుక్లపక్షం తదియ అనగా జూలై 17వ తారీఖు ఈరోజు శుక్రవారం. నేటి యువవాణి కార్యక్రమంలో భాగంగా కొన్ని ఉద్యోగ భర్తీల గురించి మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకుంటూ చక్కని పాటలను కూడా వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా వినండి ఒక మంచి మాట. ఒక పొలంలో ఒక చిన్న పక్షి గూడు కట్టుకుని తన పిల్లలతో జీవిస్తుండేది. కొంతకాలానికి పంట కోతకు వచ్చింది. పక్షి, దాని పిల్లలు ఆ పొలం విడిచి ఇంకో చోటికి పోవలసి వచ్చింది. ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళినప్పుడు పిల్లలు రైతు మాటలు విన్నాయి. నా స్నేహితుడితో కలిసి రేపు కోత పూర్తి చేయాలి. ఆ మాటలు విన్న పక్షి పిల్లలు తల్లికి ఇలా అన్నాయి, మనం ఇక్కడ ఇదే చివరి రోజు, ఈ రాత్రికి వెళ్ళిపోవాలి అన్నాయి. తల్లి పక్షి రేపు కోత జరగదు, ధైర్యంగా ఉండండి అని చెప్పింది. అలాగే స్నేహితుడు రాలేదు, కోతలో జరగలేదు. ఆ మరునాడు రైతు నిరాశతో, స్నేహితుడు రాలేదు, నా పని కాలేదు, రేపు నా బంధువులతో కలిసి కోత జరిగిస్తాను అన్నాడు. పక్షి పిల్లలు తల్లి ఈ విషయం మళ్ళీ చెప్పాయి, భయపడకండి, రేపు కూడా కోత జరగదు, నిశ్చయంగా ఉండండి, భరోసా ఇచ్చింది తల్లి. నిజంగానే రైతు బంధువులు రాలేదు, కోత జరగలేదు. కానీ రైతు అసహనంతో, ఎవరూ రాలేదు, నేను రేపు కోత జరుపుతాను, వీళ్లను నమ్ముకుంటే లాభం లేదు అన్నాడు పెద్దగా. మళ్ళీ పిల్లలు ఈ వార్త తల్లికి చేరవేశాయి. తల్లి పక్షి, ఇంకా మనం ఈ పొలం వదిలిపోవాలి, తప్పదు, రెండుసార్లు ఏం కాలేదు అన్నావు, కానీ ఇప్పుడు పోవాలంటున్నావేంటి అని అడిగాయి. ఇంతవరకు రైతు ఇతరుల సహాయం కోసం ఆధారపడ్డాడు, ఈసారి తనే రంగంలోనికి దిగుతున్నాడు కాబట్టి పంట కోతలు తప్పవు, పదండి పోదాం, ఇక్కడ ఉండలేం అన్నది. దీనిలో నీతి ఏమిటంటే, ఇతరుల సహాయం తీసుకోవచ్చు, తప్పులేదు, కానీ పని సక్రమంగా పూర్తి కావాలంటే మనమే కృషి చేయాలి. సొంతంగా పని చేసుకునే వాళ్లకు సహాయం కూడా లభిస్తుంది. అంతేకాకుండా మన పని మనం చేసుకోవడంలో మనకు సంతృప్తి కూడా మిగులుతుంది. ఇది ఈనాటి మంచి మాట.

0: శ్రోతలు ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల వివరాలు. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు వస్తుంది. ఎంవి నార్త్ పాసెస్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి బాంబుక రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్ దీపకం వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి హడ్బే రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంకాలం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి కమోటా రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంకాలం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి రంగత్ రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు అనగా 19 తారీఖు ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 7 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్, కదంతల, స్ట్రైట్ ఐలాండ్, స్వరాజ్ ద్వీపం మరియు సహీద్ ద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి మరుసటి రోజు అనగా 19 తారీఖు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీ విజయపురంకు వస్తుంది. శ్రోతలు అంతర్దీప బోటుల రాకపోకల వివరాలు విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలోకి చిన్న విరామం.
1: హలో, मैं हूं एचआईवी वायरस, नाम तो सुना ही होगा। मैं आपका दोस्त बनकर आपके शरीर में घुसकर आपको बीमार कर सकता हूं। मैं एक साथी से दूसरे साथी तक 4 मुख्य तरीके से पहुंच सकता हूं। एचआईवी संक्रमित व्यक्ति के साथ बिना कॉन्डम सेक्स करने से, एक ही सुई व सिरिंज का साझा उपयोग करने से, एचआईवी संक्रमित खून चढ़ाने से और एचआईवी संक्रमित मां से उसके बच्चे को। इसलिए मुझे वो लोग बिल्कुल अच्छे नहीं लगते जो मुझसे दूर रहने के लिए हर बार कॉन्डम का इस्तेमाल करते हैं, नशा करते वक्त सुई व सिरिंज शेयर नहीं करते हैं। और देखो जरा, जब खून चढ़वाने की जरूरत पड़ती है तो मान्यता प्राप्त ब्लड बैंक में चले जाते हैं। और यही नहीं, हर गर्भवती मां मुझसे दूर रहना चाहती है, तभी तो पहली तिमाही में अपनी एचआईवी जांच कराती है और मुझसे बचने के उपाय करती है। कोई बात नहीं, इन लोगों को अगर मुझसे दूर रहना है तो मैं भी ऐसे लोगों से दूर रहता हूं। तो मैं हूं एचआईवी वायरस। मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया।
2: Still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
0: విరామం తర్వాత శ్రోతలందరికీ కార్యక్రమంకు తిరిగి స్వాగతం. శ్రోతలు కార్యక్రమంలో నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం 7 జూలై ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించబడుతుంది. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం

మానవ హక్కుల ఉల్లంఘనలు, యుద్ధ నేరాలు మరియు మానవాళికి వ్యతిరేకంగా జరిగే ఘోరమైన నేరాలకు బాధ్యతలైన వారిని చట్టం ముందు నిలబెట్టడం ఈరోజు యొక్క ప్రధాన ఉద్దేశం. క్రీస్తు శకం 1998 జూలై 17 అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు స్థాపనకు పునాది వేసిన రోమ్ చట్టం ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడడంలో మరియు నిరంకుశ శక్తుల అన్యాయాల నుండి బాధితులకు రక్షణ కల్పించడంలో అంతర్జాతీయ చట్టాల పాత్ర అత్యంత కీలకమైనది. ఐక్యరాజ్యసమితి చట్టం పరిధిలో పనిచేసే అంతర్జాతీయ న్యాయస్థానాలు ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య తలెత్తే వివాదాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను చట్టబద్ధమైన పద్ధతిలో పరిష్కరిస్తారు. నెదర్లాండ్లోని ది హేగ్ నగరం కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ మరియు అంతర్జాతీయ న్యాయస్థానం గ్లోబల్ స్థాయిలో చట్టబద్ధమైన పరిపాలనను పటిష్టం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జూలై 17 వచ్చే ఈ ప్రత్యేక రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయ వనరులను, చట్టపరమైన నిబంధనలను మరియు బాధితుల హక్కుల పరిరక్షణను పునరుద్ఘాటించే ఒక పక్క చారిత్రక సందర్భం. జూలై 17 అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ప్రకటించడం వెనుక ప్రపంచ చరిత్రలో జరిగిన అనేక యుద్ధాలు మరియు మానవ హక్కుల సంక్షోభాల సవాళ్లు దాగి ఉన్నాయి. మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ఘోరమైన నరమేధాలు, ఆ తర్వాత కాలంలో వివిధ దేశాల్లో చోటు చేసుకున్న అంతర్యుద్ధాల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో నేరస్తులను విచారించే ఒక శాశ్వత న్యాయస్థానం అవసరమని ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఈ చారిత్రక దినోత్సవ ప్రకటనకు దారితీసిన మైలురాళ్ళు గురించి తెలుసుకుందాం. మొదటిగా రోమ్ చట్టం యొక్క ఆమోదం. క్రీస్తు శకం 1998 జూలై 17 ఇటలీ రాజధాని రోమ్ నగరంలో జరిగిన దౌత్య ప్రతినిధుల సదస్సులో ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దీనినే రోమ్ స్టాట్యూట్ అని పిలుస్తారు. ఈ ఒప్పందంపై ప్రపంచవ్యాప్తంగా 120 పైగా దేశాలు సంతకాలు చేసి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపాయి. కోర్టు స్థాపన. రోమ్ చట్టం అధికారికంగా జూలై 1, 2002 నుండి అమలులోనికి వచ్చింది. దీని ఆధారంగానే నెదర్లాండ్లోని ది హేగ్ నగరంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ శాశ్వతంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. మూడవదిగా దినోత్సవ ప్రకటన. క్రీస్తు శకం 2010 ఉగండాలో జరిగిన రోమ్ చట్టం పునః సమీకరణ సమావేశంలో ఈ ఒప్పందం కుదిరిన జూలై 17 తేదీన ప్రతి ఏటా అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించాలని సభ్య దేశాలు అధికారికంగా తీర్మానించాయి. చాలామంది అంతర్జాతీయ చట్టాల పరిధిలో పనిచేసే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ICC మరియు అంతర్జాతీయ న్యాయస్థానం ICJ 2-1 అని పొరపాటు పడుతుంటారు. ఇవి రెండు నెదర్లాండ్లోని ది హేగ్ నగరంలోనే ఉన్నప్పటికీ వీటి విధులు మరియు అధికారిక పరిధిలో స్పష్టమైన చట్టపరమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు, అంతర్జాతీయ కమిషన్లు మరియు వివిధ స్వచ్ఛంద మానవ హక్కుల సంస్థల నెట్వర్కులు ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తాయి. అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల పరిధిలో అంతర్జాతీయ చట్టాల సవరణలపై మరియు బాధితుల పరిహార నిధులు నిర్వహణలపై న్యాయ నిపుణులతో ప్రత్యేక వర్క్షాప్లు ఏర్పాటు చేయడం, బాధితుల హక్కులను కాపాడటం మరియు చట్టం వ్యతిరేక నిర్బంధనాలను అరికట్టడంపై స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డిజిటల్ అవేర్నెస్ ప్రచారాలు నిర్వహించడం, లా కాలేజీల ల్యాబ్స్లో గ్లోబల్ జస్టిస్ ఇండెక్స్ నివేదికలపై విద్యార్థులు విశ్లేషణాత్మక చర్చలను నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధమైన పాలనను మరియు మానవ హక్కుల విలువలను రక్షించే ఒక మహోన్నతమైన చారిత్రాత్మక రోజు. ఎంతటి శక్తివంతమైన వారైనా సరే అన్యాయానికి పాల్పడితే చట్టం ముందు మోకరిల్లాల్సిందేనని ఈరోజు స్పష్టంగా చెప్తుంది. అంతర్జాతీయ చట్టాల పటిష్టత మరియు న్యాయస్థానాల నిష్పక్షపాత విచారణ విధానాలను ప్రపంచ శాంతి భద్రతకు కవచంగా నిలుస్తాయి. జూలై 17 వచ్చే ఈ ప్రత్యేక సందర్భం బాధితుల పక్షాల నిలబడి న్యాయాన్ని రక్షించాలనే అంతర్జాతీయ బాధ్యతలను గుర్తు చేస్తుంది. చట్టపరమైన నియమాలను గౌరవిస్తూ న్యాయ

0: అబద్ధమైన సమాజ నిర్మాణానికి తోడ్పడదాం.
1: శ్రోతలు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన సూచన విందాం. నిర్మాతలు, కంటెంట్ సృష్టికర్తలు, ప్రొడక్షన్ హౌస్లు, హక్కుల యాజమానులు మరియు అగ్రిగేటర్లకు సూచన: అధిక నాణ్యత గల రేడియో కార్యక్రమాలను సేకరించడానికి కార్యక్రమ ప్రతిపాదనలో ఆహ్వాన నోటీసుల క్రింద ఆకాశవాణి శ్రీ విజయపురం కోసం కార్యక్రమ ప్రతిపాదనలను ప్రసార భారతి ఆహ్వానిస్తుంది. ఈ ప్రతిపాదనలు మూడు విధాలుగా ఆహ్వానించబడతాయి. మొదటిగా రెవెన్యూ భాగస్వామ్య విధానం, రెండవదిగా స్పాన్సర్ చేసిన కార్యక్రమాల విధానం, మూడవది ఉచిత విధానం. కార్యక్రమ ఫార్మేట్లు ఏ విధంగా ఉండాలంటే రేడియో నాటకాలు, డాక్యుమెంటరీలు, కథలు మరియు ఆడియో సిరీస్లు, వినూత్న ఆడియో ఫార్మేట్లు, పాడ్కాస్ట్, క్విజ్ పోటీలు మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలు ఉండవచ్చు. కార్యక్రమాలకు అవసరాన్ని బట్టి హిందీ భాషలో 14 నిమిషాలు లేదా 28 నిమిషాల వ్యవధిలో నిర్మించవచ్చు. ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను సమర్పించే ముందు ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024 మరియు తాజా సవరణకు జాగ్రత్తగా చదవాలని సూచించబడింది. ఎన్ఐపిపి క్రింద సేకరించిన కార్యక్రమాలు ప్రసార భారతి ఆకాశవాణి నిర్ణయించిన విధంగా జాతీయ, ప్రాంతీయ మరియు స్థానిక రేడియో స్టేషన్లతో సహా ఆకాశవాణి నెట్వర్క్లో ప్రసారం చేయబడతాయి. ఈ పాలసీలో అర్హత, కార్యక్రమ మార్గదర్శకాలు, ఒప్పంద నిబంధనలు, రెవెన్యూ భాగస్వామ్యం, ఏఐఆర్ ప్రసార నియమావళి మరియు వాణిజ్య ప్రకటనల నియమావళికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అర్హత కలిగిన దరఖాస్తుదారులు అవసరమైన అన్ని వివరాలు మరియు సహాయక పత్రాలతో పాటు నిర్దేశించిన ఫార్మాట్లలో తమ ప్రతిపాదనలను హెచ్ఓవి airportblair@prasarbharati.gov.in అనే ఈమెయిల్ ఐడికి సమర్పించవచ్చు. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తుల విధానాల కోసం దయచేసి ప్రసార భారతి మరియు ఆకాశవాణి యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ప్రతిపాదనలు సమర్పణకు ఆఖరి తేదీ 31/7/2026. మీ సృజనాత్మక కంటెంట్ను భారతదేశ ప్రజాసేవ ప్రచార సంస్థకు తీసుకురావడానికి కల ఈ అవకాశాన్ని కోల్పోకండి. శ్రోతలు, సూచన విన్నారు కదా? ఇప్పుడు కార్యక్రమంలో ఒక పాటను విందాం. నీ మనసు నాకు తెలుసు చిత్రం నుండి ఉన్నికృష్ణన్ మరియు మనో గారు పాడిన ఈ పాట మీకోసం.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెక్షన్ ఐబిపిఎస్ పాల్గొంటున్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకాలలో 6715 ప్రొఫెషనల్స్ ఆఫీసర్స్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల కోసం నియామకాలు చేయబడుతోంది. పోస్టుల సంఖ్య 6715. విద్యార్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 20 నుండి 30 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తు చేయుటకు ఆఖరి తేదీ జూలై 21, 2026. దరఖాస్తు చేయు విధానం ఐబిపిఎస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనవచ్చు. ఈ పోస్టులకు విద్యా అర్హత ఆసక్తి గలవారు దరఖాస్తు చేయవలసిందిగా మనవి. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేటకు ఐబిపిఎస్ నోటిఫికేషన్ పోర్టల్ ద్వారా తెలుసుకొనవచ్చును.

అదేవిధంగా నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NHIBCL స్టేట్ స్పెసిఫిక్ గ్రాడ్యుయేషన్ స్కీమ్ క్రింద అసోసియేట్ పోస్టులను జారీ చేయడం జరిగింది. సంస్థ నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, పోస్టల్ పేరు అసోసియేట్. మొత్తం ఖాళీలు 100, విద్యార్హతలు టాప్ 100 NIRP ర్యాంక్ పొందిన సంస్థల నుండి సివిల్ ఇంజనీర్లో

పట్టభద్రులే లేదా దానికి సమానమైన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వేతన శ్రేణి 70,000 నుంచి 80,000. దరఖాస్తు చేయటకు ఆఖరి తేదీ 5 ఆగస్టు 2026. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు అర్హత మరియు ఆసక్తి గలవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయగలరని మనవి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకొనవచ్చు. శ్రోతలు, ఇప్పటి వరకు మీరు ఉద్యోగ భర్తీల గురించి తెలుసుకున్నారు.

తెలుగు గురించి తెలుసుకుంటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకున్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

0: ఓపెన్ చేసి ఇట్లా మాట్లాడు.
1: ఇక్కడ టైమింగ్
0: మైక్
1: చెప్పాలి
0: చెక్,
1: కదా.
0: మైక్ చెక్, 1 2 3
1: త్రీ
0: 4 5, 5 4 3 2 1, మైక్ చెక్. నువ్వు మాట్లాడే క్లియర్గా ఉండాలి నాకు,
1: ఓకే సార్.
0: తర్వాత టైం చెక్ చెప్పు. అలాగే అనో సార్ ఇది క్లోజ్ చేసుకో. టూ ఆ తర్వాత అనౌన్సర్ అనౌ వచ్చేసి నౌ ప్లేయింగ్ కంప్యూటర్ 1.